0: నమః. ధ్యానమూలమ గురుమూర్తి పూజామూలమ గురుపదం మంత్రమూలం గురువాక్యం మోక్షమూలం గురుర్ కృపా. ఓం శాంతి శాంతి శాంతి. ఆరాధి భగవాన్ అలక్పురిజీ మహాదేవ్ కీ జయ. దేవాదిదేవ్ దేవేశ్వర్ భగవాన్ దేవ్పురిజీ మహారాజ్ కీ జయ. సద్గురు దీప్ నారాయణ్ మహాప్రభుజీ కి పరమ కృపా శాంతి. ఓం మహాప్రభుజీ. సద్గురు స్వామి మాధవానందజీ భగవాన్ కి జయ. ఆల్ మై డియర్
1: మొయి ద్రాజి,
0: గుడ్ ఈవినింగ్.
1: Dobrý večer.
0: We are very blessed that we can have satsang, means Gurudev.
1: Je to velké požehnání, máme velké požehnání, že můžeme mít satsang s Gurudevu.
0: It is our Gurudev who give us knowledge and takes up to the supreme highest God, or where we can go above everything.
1: Náš Gurudev nám dává poznání a dává nám cestu k nejvyššímu.
0: From Shiva, Brahma, Vishnu, above them also still, above the Shiva times,